ముత్యాల స్వరాలు ముత్యాల స్వరాలు ముత్యాల స్వరాలు ముత్యాల స్వరాలు

శ్రోతలందరికీ హృదయపూర్వక నమస్కారం. ముత్యాల స్వరాలు ప్రసారంలో మా వందనాలు స్వీకరించుకోండి. మీరు కుశలంగా ఉన్నారని శుభ నమ్మకంతోనే మన గంటసేపు తెలుగు కార్యక్రమం ఈ జూన్ 14వ తేదీన మన రేడియో మరిషస్ ఛానల్ మీద మొదలవుతున్నది. శ్రోతలారా, ఇదే జూన్ నెల యొక్క ద్వితీయ వారం వరకు చేరి ఉన్నాం. రేపటి నుంచి కొత్తగా ఒక వారం మొదలవుతుంది అనుకుంటున్నాను. మొత్తం ఈ ద్వితీయ వారం యొక్క వారం రోజులు మొత్తం చక్కగానే మీరు గడిపి ఉన్నారు. సో ఆహ్లాదకరమైన సంగీతం, మీంపైన స్వరాలతో కూడిన విశేషమైన కార్యక్రమం ఇంకొకటి తీసుకొని చేరి ఉన్నాను ఈ సమయాన. సరిగ్గా సమయం ఇప్పుడు 12:12

సరే శ్రోతలారా, సరిగ్గా 12:11 కొనసాగిస్తున్నాం ముత్యాల స్వరాలు తెలుగు కార్యక్రమం. ఆర్పి పట్నాయక్ స్వరములలో ప్రేమను పంచిన ప్రేమను. ఈ సమయం ఎవరు హాయిగా కూర్చుని ప్రసారం వింటున్నారంటే అనేక ధన్యవాదాలు. చాలామంది అనుకుంటున్నాను ప్రయాణం చేస్తూ కార్యక్రమం వింటున్నారంటే మీకు కూడా అనేక అనేక ధన్యవాదాలు.

శ్రోతలారా, నేను అనుకుంటున్నాను ఈ శుభ ఆదివారం నాడు బ్రహ్మాండకరంగానే మొదలైంది మీ దినం. చిరునవ్వుతోనే, ఆడుతూ పాడుతూ, మంచి మాటలతోనే, మంచి ఆలోచనలతోనే మొదలైంది ఈ జూన్ నెల యొక్క ద్వితీయ వారపు ఈ యొక్క చిట్టి చివరైన ఆదివారం. అలానే ఉత్సాహంగానే ఉండండి, తప్పనిసరిగా రేపటి యొక్క శుభ ప్రారంభం కూడా బ్రహ్మాండకరంగానే ఉంటుంది.

ఇంకొక నిమిషంలో సరిగ్గా మధ్యాహ్నం వేళ 12:30 అవుతుంది. గంటసేపు తెలుగు కార్యక్రమంలో నున్న అర్ధభాగాన్ని క్షణాలు మనం దాటేస్తాం. ఎవరెవరు ఇక్కడ మన రేడియో ఛానల్ మీద ట్యూన్ చేయలేదు ఇంకా త్వరగా రండి. మన RM2 రేడియో ఛానల్ మీద ఈ ప్రసారం లైవ్గానే మీరు వినబోతున్నారు.

ప్రియమైన శ్రోతలరా, ఇంకొకసారి స్వాగతాంజలులు. మనైనా టీవీ మనోహరమైన గంటసేపు కార్యక్రమంలో అనుకుంటున్నాను, ఈరోజు ప్రతి ప్రసారంలానే ఎన్నుకున్న మన పాటల భాండారం నుంచి చక్కనైనవి పాటలు మీరు విని బాగా మెచ్చుకుంటున్నారు. అండ్ వీకెండ్ యొక్క ద్వితీయ రోజున మీరు ఆహ్లాదకరమైన పాటలు విని బంధుమిత్రులతో కుటుంబ సభ్యులతో ఈ సమయం మీరు హాయిగా కూర్చుని మీరు లంచ్ టైం సమయాన్న ఎంజాయ్ చేస్తున్నారంటే స్వీటెస్ట్ లిసనింగ్ మీకందరికీ.

శ్రోతలారా, మీరు సంతోషంగానే ఉన్నారు. ఈ సంతోషంతోనే మొదలుపెట్టిన ఈరోజు మనం కొనసాగిస్తున్నాం చక్కనైన పాటతోనే. 10 తక్కువ అంటే 1 గంట కావస్తున్నది, మీరు నమ్ముతారా? అది మన గంటసేపు కార్యక్రమం ఇంకా 9 నిమిషాల్లో ఇంచుమించుగా పూర్తి అవుతుంది. వాగ్దానం ఇచ్చిననుసారంగా ఈరోజు కూడా మీ శ్రవణానందం కోసం చక్కనైనవి పాటలు ఎన్నుకొని మీకు అంకితమిస్తున్నాను.

సరే శ్రోతలారా, మనం రజేష్ ఉషా యుగల స్వరాలలో ఈ పాట తరువాత మీరు ఇంకొకటి చిట్టి చివరైన పాట వింటారు. అంటే మన ఈనాటి కార్యక్రమం కొన్ని నిమిషాలు పూర్తి అవుతుంది కూడా. తిత్తట్పిమ్మటే మరాఠీ ప్రసారం మొదలవుతుంది. ఇక మాతో శ్రద్ధపూర్వకంగా ఈ గంట సేపు కార్యక్రమంలో ఉన్నందుకు అనేక అనేక ధన్యవాదాలు. శుభదినం. నమస్కారం.

నమస్కారం, స్వాగతం. రాత్రి వేళ 7:30 అయింది. అలవాటు ప్రకారంగా 20 నిమిషాలకు ఈ రాత్రి వేళ మన స్వరాల వేదిక అనే తెలుగు కార్యక్రమం ప్రసారం చేస్తాం. 20 నిమిషాలకు ప్రసారం అవుతున్నది మన పాటలతో, మంచి మంచి సినీ పాటలతో. విశేషంగా మీకోసం, మీ ఆనందం కోసం రాత్రి వేళ ఆదివారం నాడు అంటే విశ్రాంతి తీసుకోవడం, రోజంతా సమయం గడుపుతూ ఉంటారు. విశేషంగా 20 నిమిషాలకు మీకోసం ప్రసారం అవుతున్నది మన స్వరాల వేదిక.

సంగీతం వినడానికి సమయం కావాలో సరిగ్గా ఎప్పుడైనా ఖాళీ సమయం ఉంటే లేదా మీరు పని చేస్తూ ఉంటున్నారు ఇంట్లో ఉంటున్నారు లేదా పనిలో ఉంటున్నారు బయటికి వెళ్తున్నారు సంగీతం వింటూనే ఉంటారు కొంతమంది తీరిక సమయంలో విశేషంగా సంగీతం వినడం ఎంతో ముఖ్యమైనది అలాగే రాత్రి వేళ కార్యక్రమం కొనసాగిస్తూ ఉంటున్నాం మంచి మంచి సినీ పాటలతో మీ అజీ వందన ఈ 20 నిమిషాలకు మిమ్మల్ని అంతతేం చేయడానికి తీసుకుని వస్తాను మధురమైన సినీ పాటలు

సంగీత ప్రియులారా, ఇంకొకసారి గుర్తించుకోండి, రాత్రి వేళ 20 నిమిషాలకు మన స్వరాల వేదిక అని తెలుగు కార్యక్రమం ప్రసారం చేస్తాం. ఆదివారం నాడు అంటే సమయం గడుపుతున్నారు మిత్రులతో, బంధువులతో, లేదా పిల్లలతో. ఎంతో అమూల్యమైనది ఈ సమయం. మీరు భోజనం చేస్తున్నారు, షురుచి చెప్తూ మన కార్యక్రమం కొనసాగిస్తూ ఉంటున్నారు.

సమయం సమీపిస్తున్నది. మన కార్యక్రమం పూర్తి చేయడానికి 20 నిమిషాలకు ప్రతి రాత్రి వేళలాగా ఈ రాత్రి వేళ కూడా మన స్వరాల వేదిక అనే తెలుగు కార్యక్రమం యొక్క అంతం సమీపిస్తున్నది. వందనామి దగ్గర సెలవు తీసుకుని శుభరాత్రి, నమస్కారం.